దోషావస్తరధియా దివే దివ ఇది దివే దివే దోషావస్తరధియా ధియా దోషావస్తర దోషావస్తరధియా వయం వయం ధియా దోషావస్తర దోషావస్తరధియా వయం దోషావస్తరితి దోషావస్త ధియా వయం వయం ధియా ధియా వయం వయమితి వయం నమో భరంతో భరంతో నమో నమో భరంత ఏమసీ మస్యా భరంతో నమో నమో భరంత ఏమసీ భరంత ఏమసీ మస్యా భరంతో భరంత ఏమసీ ఏమసీ ఇమసీతీమసీ రాజన్.

వరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవర ప్రదశూల పాణి వారాణసీ పురపతి.